కంఠే కురుక్షిధిపతే తవ సుప్రభాతం. ఏలాది సంస్కృత సుగంధి నదీ జలాజై హైమైర్ఘటై నిజ శిరో విద్రుతై లసంతః త్వత్కింకరాస్వద విషే.